ఆఫీసర్లు. దాని విధంగా ఒక ఫీలింగ్ అయిన ఒక లోకాల్ సెక్రటరీ ఓ నీళ్ళ గౌట్లు సీతన లోకాల్ అతను కలగల మోరస్ మై రైతున డిపోస్ ఇదే మాకు టెంకి కూడ తీరే తెప్పు సైతల కూడ తీరే తెప్పు మాకు రిసెషన్ ప్రాత నేను హౌస్ వేరే అచ్చారు జమ్మూరు పరి కుంభాసిరే.